నిర్మోహం అలప బుద్ధం రతంత బనతా దినోదసాహం జోబం బెహతర్మ కనక కుండలై బచిత్ర మందర శోభంత బస్త్ర